తంగడి కెదుతల్పద అరమనేకు ముట్టలు వస్తుంది బత్తి నాకు లెంకులు చది కట్టాయి బొర్చి బొర్చి పండ కేం రాపుజీ దాయ పండుగే ఆత మోకేడి నన్ను తోదిత్తినకు ఎంకులు కంతిన పుర్పణ ఎంకులు ముడిపునత్తి అవు నిన్న తరికెంకులు దేవు ముడిపోడు కేనుజా అంచెనే లొతున్న బత్తినంచిన ఎంకులు నిన్న తరికి నెత్తికి నెయ్యన్నే పాడియా కుజలికి కుజలెన్నే పాడియా బంగారత బార్నెడి బర్చియా బొల్లిద వైపనెడి తరేనే వైత పొర్లుడు నెయ్త ఆత తందే ఆది జన నిన్న పలినకులు ఒట్టుగా ఆ పుర్ప నిన్న తరేకి ముడితా ఇత్తే తూనగా ఎంకన్న తంగైన పొర్లే బేత అది పోండు అత్త ఏప పోనగల ఇన్న ఎన్న ఒట్టుగా ఈ వరుడు పడదు ఆశ ఎన్న పాలుగుప్పును ఆది జన ఎక్కల నిక్కిన తీర్చిన మోకే నిక్కు గుర్తించిన విచార అత్త బాలే పుర్లుడు ఐత సింగారమంత నిన్న పుర్లును తుయ ఎంకులు మనస్సుగా సంతోషాదా పోండు వేలే తుయేనా ఈత పుర్తాండి పొర్తు కడేసండి అత్త పొర్తు కడిసిన పొర్తుకు జప్పుడు ఆయన కర్తవ్య అత్త అంచాది ఏ లేడి జొప్పుగా వ్యవస్థ ఉండు ఉప్పరిగేడు ఉండు వ్యవస్థ అత్త ఆ వర్తంగాడి అదెట్టు పోదు చెప్పుకున్నమ్మా.

ఈ పొర్ల గంటల చెత్తి తినాలి అన్న పొర్లుగా నిద్రలబా చెత్తింది ఇత్తి తిలకనే ఇంకెచ్చరిగా సత్యమైంది అతి ఇంక కనగట్టను అనుకోవడం జరిగింది అనుమానం ఉంది ఇంక మేని కింకద తూయిని అన్న ఇజ్జి యాన్ ఎచ్చరికడులే యాన తోదుపునవు సత్యం అన్న తోదుపునవు దాదా కన్నెదుడు ఏరుంతుదిరే ఓ దేవేరినే కన్నెదుడు ఉంతుదిన ఈ మూర్తిని తూనగా ఈ సుద్రూపను తూనగా ఇంక అర్థ ఉండు ఆ పొర్లగంటిదా మన్మతను పొత్తైనారు అవే ఇసర దేవేరిగే ఆరే ఎన్న కన్నెదుడు సాక్షాత్ ఉంతుదేరుందు మన్నగా నిర్నిమిత్తుదా సంగతి ఎంచిన ఉండు ఎన్న రమనెట్టు ఎన్న అదిత్తగులై ఇసర దేవేరు ఎన్న కన్నెదురుడు ఇంక నమ్మి రాముంది ఇచ్చి ఆండల సత్య అంది ఆండ ఇడికి దాయ భక్తేరి మేరి ఇడ వరి సరి సరి కారణ అవే

0: mai xa gái ai
1: đại à అర్థాండా మోకెడుతూనే ఇచ్చాదే పోండు
2: తప్పు స్థితి ఉంటాదు నీ
1: పండా
2: ఆడినట్టి బిరణమాణి నమ్మ తోటకు బతినప్పగా బిత్తిలికి బతిలుపునగా ఇసర దేవిరికి బయకు బతిలక నిర్ణాలి అని గుర్చందిన పాతెరను పూర పండితే ఆ పాతెరను దేవేరికి అర్పితాండు గుత్తాండవు యాని నిర్ణయించిన విషయ దేవేరికి గుత్తాది ఇంక సరియైన శిక్ష అవడం ఉద్దేశడే నమ్మ కెదుటు తామరద పువ్వాది బతు ఉంటున్నారు ఆ దేవేరి అంది అంచాయనడి దావరి నేను నిఖిల కైకి తిక్కందే యాన మల్తిన తప్పుకు కూడా అది ఎన్నకైకే తిక్కినే నిఖిల ముడితిన పువ్వు ఉండత అవి ఇసర దేవేరి
1: అందం తంగడి
2: లోకదుల్లాయి
1: ఈశ్వర దేవేరి
2: అంచాదే ఎన్న తప్పుకు సరి ఆయన ఆ స్థితి మాపు మాపునట్టు కూడా ఆ కాడగడ్డ బుర్రి అండ లోకదుల్లాయి ఆయన ఆరు ఇంకులా ఉల్లాయాది అనుగ్రహం అల్తేరు ఎన్న ఒట్టిగి ఇక్కడ కన్నెదుడు తోచినారు దేవేరి మంచి బాయికి బత్తి లెక్క పనడి
1: నిన్న పాత్ర ఎక్కిందగా ఉడగించి బతిన మగ పిసిరిన నెరియ ఇంకులు తాదనా దాన్న బాయిగ బతినంచ నెరియ ఈ తినట్ట ఇంకులు తత్తిన పాతెన్నకులు అత్తి ఈ పొట్టుగెన్నక బాల ఈ కజ్జదాయ మంతులు పండ యోచన మంతినకులు ఎంకులు అండ లోకద దేవిరి ఈశ్వర దేవిరి ಅರ್ನೊಟ್ಟಿಗೂ ಪೋರೆ ಪಿದಂದತ್ರಿನಿಕುಲು.
3: ಇದುವರೆಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಮಂಗಳೂರಿನ ತುಳುಭವನದ ಸಿರಿಚಾವಡಿಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಶ್ರೀದುರ್ಗ ಸೇವಾ ಸಮಿತಿ ತಲಪಾಡಿ ಹಾಗೂ ನಮ್ಮ ಟಿವಿ ಇದರ ಒಟ್ಟು ಆಶ್ರಯದಲ್ಲಿ ಸೋನಡೊಂಜಿ ಯಕ್ಷಮಿನದನ ಹೆಸರಾಂತ ಕಲಾವಿದರ ಕೂಡುವಿಕೆಯಲ್ಲಿ ಏಳು ದಿನದ ತುಳು ತಾಳಮದ್ದಳೆ ಕೂಟ. ಇದರ ಮೊದಲ ದಿನ ನಡೆದ ಯಕ್ಷಗಾನ ತಾಳಮದ್ದಳೆ ಬಾಮುಲ್ಲ ಬಾಮಕುಮಾರಿ. ಇದರ ನಾಲ್ಕನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೀರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
4: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ.
5: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ರಂಗ ರಂಗದ ಬದುಕು ಇತ್ತೆ ತುಳು ಪ್ರಸಾರ.

ఎన్న ఎంచిన మలుపుడు ఆ పాత్రుడు, మరలి ఆయన ఎంచిన మలుపు ఆయన దాత తింపి ఆయన దాత మలుపు ఆయన గొత్తు పూజ దేవండి ఆయన మనస్సు హతోటి పూజ ఆయన దాత మలిపోయింది ఆయన గొత్తు పూజ అంచ ఆయన కురి తిన్న టొమాటోను మాత్రం తిందే అంచనే భూతాయి కంతితే ఇల్లు భూతాయి తరు భూతాయి ఆయన మొత్తం పచ్చి నెవుతో తిందే కెలరు ఎదురుతున్నా పండేసి ఎంత గలీజు మరే అంటే అంతింది ఎంకెడ్డాతను అంటే ఎంకెడ్డాతను దాన్ని ఇల్లాడి పోతే ఇంకలు తినొచ్చి ఒక ఇళ్ళలో ఎవరు కజిపూ పాటలో సామాన్లు ఒరి అంచా హౌపూర మలుతుంది ఐదు పక్క పేత జోకుల మత కార్యక్రమం ఎత్తండి ఇప్పుడు అది ఆయన ఎన్న అది ఆయన పిదాడు తిట్టే అప్పుడు టీచర్లు ఎత్తి నిల్చోళ్ళ వెళ్ళవు కదా అన్నదాయి నవ్వుకుదు ఏ వెళ్ళాలి వేరేవారు మాడదు నోట్లకి వెళ్ళాలి కుదు వెళ్ళండి ఒక లాస్ట్ పూరా పక్క మాస్టర్ బత్తది స్టేజ్ది నమ్మ హెబ్బారు లెక్కని ఆర్ల పాతిరు వేరు ఆరు బత్తది పండేరు నమ్మ ఈ దినద కార్యక్రమదలి ప్రథమ బహుమానవన్ను గడిచిరువంత వ్యక్తి యారంత నిమిది యారాదరూ ఊహిస్తీరా ఏర్లమణితి చేరి లేకపోతే జోకుల కార్యక్రమం అంతా ఏరేకి తీకుండి ఏరే గొత్తు అప్పక ఆరే మాస్టరే పండేరు ఈ దినద కార్యక్రమదలి హుచ్చన పాత్రవన్ను వాడిదంత అరవింద ప్రథమ బహుమాన గడిచిద్దాని ప్రథమ బహుమానం అన్న నిఖిలు ఎన్నొచ్చు దాలా కొప్పరికి కొరితేరుంది లాలజీ ప్లాస్టిక్ ప్లేట్ అయితే మాత్రం బండ కాకజీ మధ్య భారీ పొరులు తెచ్చింది అండ ఆ బండ కాకజీ పొరులు ఏం చేస్తుండా అయితే ఉలాయి ప్లాస్టిక్ ప్లేట్ ఏం చేస్తుండా అంచనే ఆనిద తెక్కి తిన ఇంక గౌరవ ఇనిముట్ట ఒరిద్దినందు పనులు ఆనిద ఆ మరలన పాత్ర మలతినంచిన అరవిందే ఇతే ప్రతి వంజి కళాభిమానులైన మనస్సును మెచ్చినంతిన ఎడ్డ వంజి ఉత్తమ హాస్య కళావిధి అది నిఖిల ఎదురుడి అనుకుంటుంది.

0: ஓடியாடா
1: சிரி ஓடியனை ఎంకిలవు మిత్త మిరిలోక ఉండూ తీర్త సిరిలోక
2: అంది స్వామి
1: కర్కల్లలో మూర్తిన లేక ఉంచిన ఈ లోకవారి ఈశ్వరును తూనగా ఈ దానే ఏళ్ళెదట బంటెలవర పోటీడి
2: బంటెల పోటీ
1: నిక్కు పోటీగా అప్పనవు సహజనే దయన్న పండయి తప్పు మలుతుందా తప్పు మలుతు నగలు పోటీ నవీన పొలిపోడు నిన్న అంకార పొలిపోడు పండుది మిత్త మిరిలోక పుడుదు తీర్థ సిరిలోక బతుది బొందు తామరద ఒరుటు నికులో మీపిన ముత్తిన గెరటి అను ఉంతి ఆ ముత్తిన గెరటి ఇచ్చిన తామరద దుర్ప నిన్న ఆదిగన బల్బియల్లెల్ల తిక్కంది లెక్క యాను ఆ కెరటి గుబ్బియే కేరణ కైట్ల తిక్కుందా
2: ఓహో అప్పుడు ఆ బొల్లు తామరే
1: అంచాది ఈ నీరుకి చట్టి సాకి అకులు చెప్పునగా ఎటో దూర పోయిన చిత్తిన తామరద పుప్ప నిన్న కైకే బతు సేరుజా అవే నీ తరటి ముగితొందు ఏళ్ళ గుండవ బాకుల పాడు ఈ మంచమిడి చెత్తది యాను సుద్రూపడు ఉంటే నిన్న చలపొలి పొడు ఆడ కణ నీరు పాడుదు ఈ మొత్తం సర్వలా తప్ప పండుది నట్టోనియా తీర్థ సిరిలోక దగ్గులు తప్పు మల్పరి ఇత్తున కూలి దయన్న పండున్న ఉప్పు ముంచి కాళ కార నేను కూడా తిందున సర్రవు.